0: ధ్యానం స్వరలయ సాంద్రమాం పల్లవీ రాజం తానం స్వరలయ సాంద్రమాం పల్లవీ
1: ఆశ్రయ FM 90 నాడినొప్పం నాటర్.